వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ ఎన్ మా కా నామ్ సే ఎక్ పేర్ లగాయంగే. ఆల్రెడీ వి ఆర్ ఆల్ డూయింగ్ దిస్ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో అవర్ హండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీస్ విజన్ ఫర్ ద వికసిత్ భారత్, వైల్ వి రీచింగ్ ద వికసిత్ భారత్ అవర్ ఎన్వైరన్మెంటల్ విల్ బి క్లియర్. అవర్ ఎయిర్, అవర్ వాటర్, అవర్ ఫారెస్ట్, అవర్ ఆల్ ది ఏరియా వేర్ వి ఆర్ లివింగ్. సో ద వి విల్ బి టేక్ అ ప్లెడ్జ్ ఆన్ దిస్ డే టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్ అండ్ వి విల్ బి ద లీడర్స్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్.